నమో రోగు రోగే నమస్తం ఇష్ణాను నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్ట ఇష్ట నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వ ప్రణాశీ అనూపే అరూపే సమస్తం నివాసీ సదా సిద్ధదా బుద్ధదా భిర్ధకర్తా అధో ఊర్ధ్ అర్ధం అగ ఉగహర్తా పరం పరం పరమేశ్వరం ప్రోచపాలం సదా సర్వదా సిద్ధదాతా దయారం అచ్చేతి అపేది అనామం అకామం సమస్తో పరాజీ సమస్తస్తామం తేరా జోర్ చాతురి ఛంద్ జలయ హై థలయ హై అభీత హై అభయ హై ప్రభు హై అజూ హై అదేశ హై అవేశ హై ప్రియాంపురా ఛంద గాదే అబాదే అనందీ స్వరూపే నమో సర్వమానే సమస్తి నిదానే నమస్త్వం నినాథే నమస్త్వం పరమాత్మే నమస్త్వం అగంజే నమస్త్వం అభంజే నమస్త్వం అకాలే నమస్త్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సాజ సాజే నమో సాయ నమో మాయ మాయ నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో సర్వతానం నమో సర్వమంత్రం నమో సర్వమంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృశ్యం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజే అభజే సమస్తం ప్రసజే కృపాలం స్వరూపే కుకర్మ పనాశీ సదా సర్వదారిద్ర్య సిద్ధం నివాసీ చార్ పురుషాంతో ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అలఖ జోగే అచల భోగే అచల రాజే అటల్ సాజే అఖల్ ధర్మం అలఖ కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్తా సర్వం జుక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రుహాల్ ఛాంద్ తో ప్రసాద్ ఆదిరూప్ అనాద్ మూర్త్ అజోన్ పురుఖ అపార్ సర్వమాంతర్మాన్ దేవ్ అభేద్ ఆదుదార్ సర్వపాలక సర్వకాలక సర్వకోపునకాల్ జత్ తత్ర విరాజ హీ అవధూత రూప రసాల నామ ఠామ నా జాత జాకర రూప రంగ నా రేఖ ఆద్ పురుఖ ఉదార్ మూర్త్ అజోన్ ఆదశేఖ దేశ అర్ణ పేశ జాకర్ రూప రేఖ నరాగ్ జాత్ర తత్ర దిశా విశా హోయ ఫైల్యో నరాగ్ నామ కామ బహిర్ పేఖ తామ హో న జాయ సర్వ మాన సర్వత్ర మాన సదే మాన తాయ ఏక ముహూర్త అనేక దర్శన కిం రూప అనేక ఖేల్ ఖేల్ అఖేల్ ఖేలన్ అంత కో ఫిర్ ఏక్ దేవ్ పేవ్ న జానీ జయ బేద్ హర్క తేవ్ రూప రంగ న జాత్ పాసు జానీ కహ జేవ్ తాత్ మాత్ న జాత్ జాకర్ జనం మర్మ హీన్ చక్ర బక్ర ఫిరి చతుర్ చక్ మాన్ హీ పుర్తీన్ లోక చౌదా కే విఖే జగ జాప్ హీ జయ జాప్ ఆద్ దేవ్ అనాద్ మూర్త్ థాప్య సభ జయ థాప్ పరమ రూప పునీత ముహూర్త పూర్వం పురుఖ అపార సర్వ విశ్వ రస్యో సుజంభవ గణ పంజన హార్ కాలహీన కళా సంయుక్త అకాల పురుఖ దేశ ధర్మ తాం సో పరమ రహత అభూత అల్ఖ వేగ అంగ రాగ న రంగ జాకే జాత పాత నా నామ గర్భ గంజన దుష్ట పంజన ముకుద్దాయకాం ఆవ రూప అమీక అనుస్తుత ఏక పురుఖ అవధూత గర్భ గంజన సర్వ పంజన ఆద్ రూప అసూత్ అంగహీన అభాంగ అనాతం ఏక పురుఖ అపార సర్వలాయక సర్వకాయక సర్వకో ప్రత్పాల సర్వగంత సర్వహంత సర్వతే అనపే సర్వశాస్త్ర జాని జయ రూప రంగ రేఖ పరమ వేద పురాణ జాంకే నేత పాకత నేత కోట సిమృత పురాణ శాస్త్ర నా ఆవిహి వచ్చేత్ మద్భార ఛంద తో ప్రసాద గుణగానుదార మహిమా అపార ఆసాన అభంగ ఉపమా అనంగ అనుభవ ప్రకాశ నిస్దిన అనా